0: ఆశ్రయం ఆజ్ఞ యేసు దాక్సియం సెట్ ఓసెట మెస
1: ఓరకు చిటి కెస్ ఓకే వాచ్.